0: దుందరగడత కదా
1: గరిజం
0: సరే కదా
1: పరని
0: దరిగడతాయి
1: తగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ